0: నేను లక్కున స్టక్ అప్ మరి తున్న ఇంటర్నెట్ మళ్ళీ అయితే ఇంటర్నెట్ కొన్ ఎనివే సిగి ఎలాగడ్డ అది ఆ గప బలిత కుముసన్లా ఇంకొతనాను మార్తీస్ అడ్లావు అడ్లావు హితం పగ్గు మింతో హితం ప్రిశ్యుట్లా బలిత గుడ్ న్యూస్ ఏనా ఎబగడ కులా ఏ హితం పగ్గు బూస్ హితం ప్రిశ్యు ఇన్ పర్టికులర్ హితం డిస్ tres ochin tres pesos ngan 83 centimos eton kerosene or petrolio tres pesos ngan 84 centimos eton gasolina 30 ngato 32 at least dire pag uminto pag ubos kumusta balita o martes ngan lao
1: Mawi, makialayo na agad kita ng Christmas song ay an, nahangalimot kita ano ba yan? Ayaw na leto anay. Di nala, pwede dito na akong control dito.
0: Diri pwede ano, diri kita makaplay yan na kay